భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఉపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం ప్రవేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం రాగాది దోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య శుభ

పురపతేః స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనల్త కీర్తిం.